వచ్చేల్ చెంగపారచేల్ వచ్చిని గిబీరులో ఇకుమి కుంగియుగు మెచ్చిమి మరాజ్ ఎంతో కరిగి పెట్టి యుగ్ మెచ్చి ముగ్గి మరాజ్ యుగ్గి పెవిచ్చుపే కకారే.